శ్రోతలు ఇప్పుడు వినండి అంతర్దీపబోటుల రాకపోకల వివరాలు. ఎంవి రంగత్ రేపు ఉదయం 6 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్ స్వరాజ్ దీపం మీదుగా రంగత్కు వెళ్తుంది. మరలా రంగత్ నుండి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి వెళ్లిన మార్గం గుండానే తిరిగి శ్రీ విజయపురంకు వస్తుంది. ఎంవి కమోటా రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహిద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి అదే రోజు ఉదయం 8:30 బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ దీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:45 బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవి బారాటాంగ్ రేపు ఉదయం 7 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్, కదంతల, స్ట్రైట్ ఐలాండ్, స్వరాజ్ ద్వీపం మరియు సహిద్వీపం మీదుగా రంగత్కు వెళ్తుంది. మరలా రంగత్ నుండి మరుసటి రోజు అనగా 2వ తారీఖు ఉదయం 7 గంటలకు బయలుదేరి వెళ్లిన మార్గం గుండానే తిరిగి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవీనాథ్ పాసేజ్ రేపు ఉదయం 11 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహిద్వీపంకు వెళ్తుంది. అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి స్వరాజ్ దీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 2:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 11:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సహిద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 3:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి కమోట రేపు మధ్యాహ్నం 2:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహిద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు సాయంకాలం 4:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు సాయంత్రం 5 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ దీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి మరుసటి రోజు అనగా 2వ తారీఖు ఉదయం 5:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. శ్రోతలు విన్నారు కదా అంతర్దీపబోటుల రాకపోకల వివరాలు. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చిన్న విరామం.

0: तो याद रखना दोस्त, खुद के लिए और अपनों के लिए लेनी है दवा रोज।
1: कौन सी?
0: अरे वही
2: ARTI। तो ARTI बोलो, रोज लिया क्या?
3: HIV/AIDS के साथ स्वस्थ और खुशहाल जीवन जीने के लिए ARTI रोज लिया क्या? नैको व स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
4: విరామ తర్వాత శ్రోతలందరికీ తిరిగి కార్యక్రమంకు స్వాగతం. శ్రోతలు, నేడు అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకుందాం. అంతర్జాతీయ ఆస్టరాయిడ్ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా ఎంతో శాస్త్రీయ ప్రాధాన్యతతో నిర్వహించబడుతుంది. అంతరిక్షంలోని తిరిగే గ్రహశకలాలు లేదా ఆస్టరాయిడ్స్ వల్ల భూమికి ఎదురయ్యే సంభావ్య ప్రమాదాలపై మానవాళిని చైతన్యపరచడం, గతంలో జరిగిన చారిత్రాత్మక తుంగస్క ఘోర ప్రమాదాన్ని స్మరించుకోవడం మరియు విశ్వాంతరాలంలో పొంచి ఉన్న గ్రహశకలాల ముప్పును అడ్డుకోవడానికి ఖగోళ శాస్త్రవేత్తలు చేపడుతున్న సాంకేతిక పరిశోధనల గురించి ప్రజలకు వివరించడం ఈ అంతర్జాతీయ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. మన సౌర కుటుంబంలోని గ్రహాల ఆవిర్భావ కాలం నాటి అవశేషాలుగా మిగిలిపోయిన చిన్న చిన్న రాతి లేదా లోహ ఖండాలనే గ్రహశకలాలు అంటారు. కొన్ని వందల మిలియన్ల సంవత్సరాల క్రితం భూమిని ఒక భారీ ఆస్టరాయిడ్ బలంగా ఢీకొట్టడం వల్లనే డైనోసోర్లు పూర్తిగా అంతరించిపోయాయనేది సైన్స్ నిరూపించిన సత్యం. ఐక్యరాజ్య సమితి చేత అధికారికంగా గుర్తించబడిన ఈ విజ్ఞాన దినోత్సవం యొక్క సంపూర్ణ చరిత్ర, ప్రాముఖ్యత అంతరిక్ష పరిశోధనా సంస్థలైన నాసా, ఇజ్రోల

వ్యూహాలు మరియు సమాజంపై దీని ప్రభావం గురించి తెలుపుతుంది. అంతర్జాతీయ ఆస్టరాయిడ్ దినోత్సవం అనేది అంతరిక్ష విజ్ఞానాన్ని, భూమి యొక్క భద్రతను ఒకే తాటిపైకి తీసుకువచ్చే ఒక అత్యున్నతమైన గ్లోబల్ అవేర్నెస్ రోజు. అంతరిక్షంలోని అంగారక గ్రహం మరియు బృహస్పతి గ్రహం కక్షల మధ్య లక్షలాది గ్రహ శకలాలు ఒక పెద్ద బెల్ట్ లాగా సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి. వీటిని ఆస్టరాయిడ్ బెల్ట్ అని పిలుస్తారు. కొన్నిసార్లు ఈ గ్రహ శకలాలు తమ కక్షను దాటి భూమి వైపుకు దూసుకువచ్చే అవకాశం ఉంది. వీటిని నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని జూన్30వ తేదీన జరుపుకోవడం వెనుక మానవ చరిత్రలోనే అత్యంత భయంకరమైన ఒక ఖగోళ విపత్తి దాగి ఉంది. 1908 జూన్30న రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉన్న మారుమూల తుంగస్కు నదీ పరివాహక ప్రాంతంలో ఆకాశం నుండి ఒక భారీ గ్రహ శకలం దూసుకువచ్చి భూవాతావరణంలోనికి ప్రవేశిస్తూనే విపరీతమైన ఒత్తిడికి గురి అయి పేలిపోయింది. దీనిని శాస్త్రీయంగా తుంగస్కా ఈవెంట్ అని పిలుస్తారు. ఈ పేలుడు ఎంత శక్తివంతమైనదంటే హీరోషీమాపై వేసిన అటామిక్ బాంబు కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ శక్తిని విడుదల చేసింది. ఈ విపత్తు వల్ల దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలోని సుమారు 8 కోట్ల చెట్లు వేళ్లతో సహా నేలమట్టమయ్యాయి. అదృష్టవశాత్తు అది జనసంచారం లేని అటవీ ప్రాంతం కావడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు. ఒకవేళ ఈ పేలుడు ఏదైనా లండన్, ముంబై లేదా న్యూయార్క్ వంటి మహానగరాలపై జరిగి ఉంటే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయేవారు. ఈ సంఘటన జరిగిన 100వ శతాబ్దం దాటిన సందర్భంగా మానవాళికి అంతరిక్ష ముప్పు గురించి నిరంతరం హెచ్చరించడానికి జూన్30వ తేదీని ఖరారు చేశారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైన్స్ మ్యూజియంలు, ప్లానిటోరియంలు, విశ్వవిద్యాలయాలు మరియు ఖగోళ పరిశోధనా కేంద్రాలు ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహిస్తాయి. భూమి వైపు దూసుకుని వచ్చే ఆస్టరాయిడ్ని ముందే ఎలా గుర్తించాలి, వాటి ప్రయాణ మార్గాన్ని అత్యాధునిక టెక్నాలజీలతో ఎలా మార్చాలో ఈ రోజున వివరిస్తారు. ఇది కేవలం సైన్స్తో కూడిన రోజు మాత్రమే కాదు, భవిష్యత్ తరాల మనుగడకు కాపాడడానికి గ్లోబల్ లెవెల్ పాలసీలను నిర్దేశించే ఒక బాధ్యతాయుతమైన దినోత్సవం.

శ్రోతలు, నేటి సాహిత్య కార్యక్రమంలో భాగంగా మన తెలుగు కవియైన కట్టమంచి రామలింగారెడ్డి గారి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. సిఆర్ రెడ్డిగా ప్రసిద్ధుడైన డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి ప్రతిభావంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది, ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు, ఆంధ్ర భాషాభిరజనీగా సంఘంలో చురుకైన పాత్ర పోషించారు. రామలింగారెడ్డి చిత్తూరు జిల్లా కట్టమంచి గ్రామంలో 1880వ సంవత్సరంలో డిసెంబర్ 10 జన్మించారు. చిత్తూరు తిరుపతి మార్గంలో ఇది ఒక చిన్న పల్లె. సుబ్రహ్మణ్యం రెడ్డి నారాయణమ్మ దంపతులకు ఇతడు 3వ సంతానం. సిఆర్ రెడ్డి చదువు అతని 5వ ఏట వీధిబడిలో మొదలయ్యింది. చిన్న వయసులోనే భారతాన్ని, అమర బాలరామాయణాన్ని చదివేవాడు. 1890వ సంవత్సరంలో ప్రస్తుత పిసిఆర్ పేరుతో ఉన్న చిత్తూరు బోర్డు ఉన్నత పాఠశాలలో మొదటి ఫారంలో చేరాడు. ప్రతి పరీక్షలోనూ ఉన్నత శ్రేణి సాధించేవాడు. ఉన్నతాభ్యాసం కోసం మద్రాసు వెళ్ళి క్రైస్తవ కళాశాలలో ఉన్నత విద్య పూర్తి చేశాడు. 1899వ సంవత్సరంలో నవ్య కావ్య రచన పోటీలో తన 19వ ఏటనే ముసలమ్మ మరణం అనే లఘు కావ్యాన్ని రచించి బహుమతి పొందారు. 1902వ సంవత్సరంలో బిఏ పరీక్షలలో చరిత్రలోనూ తత్వశాస్త్రంలో అత్యధిక మార్కులతో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకాలను పొందాడు. అతను ఆంగ్ల, తెలుగు భాషలలో మంచి వక్త, ఎన్నో బహుమతులను అందుకున్నాడు. డిగ్రీలో వచ్చిన మంచి మార్కుల ఫలితంగా ప్రభుత్వ

ప్రభుత్వం ఉపకార వేతనంలో ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. సెయింట్ జాన్స్ కళాశాలలో ప్రవేశించి పలు పురస్కారాలు అందుకున్నాడు. 1903 అతని తెలివితేటలకు సామర్థ్యానికి గుర్తింపుగా రైట్ బహుమతి లభించింది. 1904 విద్వాంసుడు అనే పురస్కారం అందుకున్నాడు. 1905 కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో యూనియన్ లిబరల్ క్లబ్ కార్యదర్శిగా ఎన్నికై అక్కడ పలు ఉపన్యాసాలతో ఆంగ్లేయుల మన్ననలను ప్రశంసలను అందుకున్నాడు. భారతీయుడుగా ఇలాంటి అసాధారణ గౌరవం దక్కడం అదే ప్రథమం. 1906 ఎంఏ పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఇతని విశేష విషయ పరిజ్ఞానం, సమయస్ఫూర్తి, వాగ్ధాటి, ఆశయచతురతలకు అక్కడి వారు ఆశ్చర్యపడేవారు. బరోడా సంస్థానాధీశుడు సాయిజీవరావు సైక్వాడ్ సిఆర్ రెడ్డి ప్రతిభను గుర్తించి తన సంస్థానంలో విద్యాశాఖలో ఉద్యోగం ఇవ్వదలిచి అందుకోసం వివిధ విశ్వవిద్యాలయాలను సందర్శించడానికి అతనిని అమెరికాకు పంపారు. ఆయన పర్యాటక పూర్తయ్యాక 1908 స్వదేశానికి వచ్చి తన 28వ ఏట బరోడా కళాశాలలో ఆచార్యునిగాను ఉపాధ్యక్షునిగాను తన తొలి ఉద్యోగం ప్రారంభించారు. విద్యా వ్యవస్థను మరింత అధ్యయనం చేయడానికి అమెరికా, ఫిలిప్పీన్స్, జపాన్ దేశాలలో కూడా పర్యటించాడు. అంతేకాకుండా మైసూరు మహారాజ్ కళాశాలలో ఆచార్య పదవి, ప్రిన్సిపల్గా, విశ్వవిద్యాలయ రూపకర్తగా, విద్యాశాఖాధికారిగా పలు బాధ్యతలను చేపట్టారు. అతని ప్రణాళిక ఆధారంగా మైసూర్ విశ్వవిద్యాలయం 1916 ప్రారంభమైంది. ఆ కళాశాల ప్రిన్సిపల్గా కూడా ఆయన పనిచేశారు. ఆ హోదాలో ఉన్నప్పుడు ప్రతి ఊరికి ఒక పాఠశాల అనే ఉద్యమం ప్రారంభించారు. 1921 అకస్మాత్తుగా తన పదవిని రాజీనామా చేశాక రాజకీయాల్లో పాల్గొన్నారు. ఒక స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో గెలిచి శాసనసభల్లో ప్రవేశించారు. ఆ తర్వాత 2వసారి చిత్తూరు నుండి అత్యధిక మెజారిటీతో గెలుపొందాడు. 1935 కాంగ్రెస్ తరపున మద్రాస్ కౌన్సిల్కు ఎన్నికయ్యారు. ఆంధ్రులకు ఒక విశ్వవిద్యాలయం ఉండాలని శాసనసభల్లో ఎన్నో ప్రసంగాలు చేశారు. 1926 నుంచి విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. సాహిత్య రంగంలో సరికొత్త భావాలకు, నూతన ఆలోచన రీతులకు, మనోవికాసాత్మకమైన విమర్శనలకు కట్టమంచి దోహదపడ్డాడు. ఒకవైపు తెలుగు కవితను, మరొక వైపు కవితా విమర్శనను నూతన శోభతో, కొత్త కాంతులతో ఆవిష్కరించిన సాహితీమూర్తి. సంభాషణలతో దెబ్బకు దెబ్బతీయగల నేర్పు, వాదనా చాతుర్యం ఆయన శైలి. హాస్యప్రియత్వం, చలోక్తులు, చమత్కార సంభాషణ నైపుణ్యం వంటి లక్షణాలతో అందరినీ ఆకట్టుకునేవాడు. ఆయన రచించిన ముసలమ్మ మరణం తొలి ముద్రణ 1900 జరిగింది. భారత అర్థశాస్త్రం, కవిత్వ తత్వ విచారం, ఆంధ్ర సర్వ కళాశాల విద్యా ప్రవృత్తి, లఘుపీఠిక సముచ్చయం, వ్యాసమంజరి, పంచమి మొదలైనవి తెలుగులో ఆయన రచనలు. డాక్టర్ సిఆర్ రెడ్డి పీఠికలు పేరుతో 1883 సంకలనాన్ని ప్రచురించారు. ఆంగ్లంలోనూ ఆయన చేయి తిరిగిన రచయితే. విమర్శలలో విప్లవం తెచ్చి విమర్శాకాగ్రేశ్వర చక్రవర్తి అని కీర్తి తెచ్చుకున్నారు. సిఆర్ రెడ్డి 1951 ఫిబ్రవరి 24 అనారోగ్యంతో మద్రాసులో మరణించారు. తమిళనాడుతో పాటు రాష్ట్రంలోని పలు చోట్ల సిఆర్ రెడ్డి గారి చేసిన కృషి ఫలితంగా ఆయన విగ్రహాలను నిర్మించారు. శ్రోతలు, మన తెలుగు కవి కట్టమంచి రామలింగారెడ్డి గారి గురించి కొన్ని విషయాలను తెలుసుకున్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో ఒక లలిత గీతాన్ని విందాం.

శ్రోతలు చక్కని పాటను విన్నారు కదా. ఇప్పుడు నేటి కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ పార్లమెంటరైజం దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం జూన్ 30న ప్రపంచ అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవాన్ని పాటిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని, పరిపాలనను బలోపేతం చేయడంలో పార్లమెంటు పోషించే కీలక పాత్రను గుర్తించడానికి ఈ రోజును అంకితం చేశారు. ఐక్యరాజ్య సమితిచే 2018 స్థాపింపబడిన ఈరోజు సంఘర్షణలపై చర్చలను ప్రోత్సహించే మొట్టమొదటి ప్రపంచ సంస్థ అయిన ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 1889 స్థాపించబడిన ఈరోజుతో ఏకీభవిస్తుంది. ప్రజాస్వామ్యాలు క్షీణిస్తున్న ప్రజావిశ్వాసం, పెరుగుతున్న పాపులిజం వంటి ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో పారదర్శకమైన జవాబుదారీగా ఉండే మరియు సమ్మిళిత సంస్థల ఆవశ్యకతను అంతర్జాతీయ పార్లమెంటరిజం గుర్తు చేస్తుంది. అంతర్జాతీయ పార్లమెంటరిజం ఈ దినోత్సవం మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా పార్లమెంట్ సాధించిన పురోగతిని కూడా హైలైట్ చేస్తుంది. సాంకేతికతను స్వీకరించడం నుండి లింగ సమానత్వం మరియు యువత ప్రాతినిధ్యాన్ని పెంపొందించడం వరకు పార్లమెంట్ జాతీయ మరియు ప్రపంచ జవాబుదారీతనాన్ని ఎలా నడిపిస్తాయో ఐక్యరాజ్య సమితి తీర్మానం నొక్కి చెబుతుంది. ఈ రోజున ఐపీయు వారసత్వం నుండి ప్రేరణ పొందిన శాసనసభలు ప్రజాస్వామ్య విలువలను ఎలా నిలబెడుతున్నాయో మనం జరుపుకుంటున్నాము. భారత పార్లమెంట్ దాని ఆవిర్భావం నుండి దేశం యొక్క ప్రజాస్వామ్య, సామాజిక మరియు ఆర్థిక స్వరూపాన్ని తీర్చిదిద్దిన అనేక కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచింది. 1950 జనవరి 26 భారతదేశ రాజ్యాంగ అమల్లోనికి వచ్చింది. ఇది గణతంత్ర ఆవిర్భావానికి నాంది పలకడంతో పాటు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పునాది వేసింది. భారతదేశంలో 1951-52 సార్వత్రిక ఎన్నికలతో తన మొదటి ప్రజాస్వామ్య ప్రయోగాన్ని ప్రారంభించింది. 1952 May 13 న్యూఢిల్లీలో లోక్సభ, రాజ్యసభల సమావేశమవ్వడంతో పార్లమెంట్ తొలి సమావేశం జరిగింది. రాజ్యాంగం ఆమోదం పొందిన 1 పార్లమెంట్ కీలకమైన మార్పులను ప్రవేశపెడుతూ మొదటి సవరణ 1951 ఆమోదించింది. 1956 నాటికి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం వలసనాద కాలం నాటి రాష్ట్రాలను రద్దు చేస్తూ భాషా ప్రాతిపదిక భారతదేశ అంతర్గత సరిహద్దులను తిరిగి గీసింది మరియు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలను సృష్టించింది. 1963 ఆగస్టులోని సోషలిస్ట్ నాయకుడు జేబీ కృపాలాలి, 1962 యుద్ధానంతరం ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అనుసరిస్తున్న చైనా వివాదాన్ని సవాలు చేస్తూ ఆయనపై భారతదేశపు మొట్టమొదటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 1965 ఇండియా పాకిస్తాన్ యుద్ధం తరువాత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి సోవియట్ మధ్యవర్తిత్వంలో తాస్కెంట్ ఒప్పందం 1960 సంతకం చేసి శాంతిని పునరుద్ధరించారు. ఒక సాహసోపేతమైన ఆర్థిక చర్యగా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1969 ఒక ఆర్డినెన్స్ ద్వారా 14 ప్రధాన ప్రైవేట్ బ్యాంకులను జాతీయం చేశారు. దీని తరువాత పార్లమెంట్ ఆమోదించింది. 26వ రాజ్యాంగ సవరణ 1971 పూర్వపు రాచరిక పాలనకు ఇచ్చే వార్షిక చెల్లింపులైన పీవీ పర్సులను రద్దు చేసి వారి ప్రాతీకాత్మక అధికారాలకు ముగింపు పలికింది. ఇందిరాగాంధీ ప్రకటించిన 21 అత్యవసర పరిస్థితి పౌర స్వేచ్ఛలను రద్దు చేసి పార్లమెంటును కేవలం ఒక రబ్బర్ స్టాంపుగా మార్చింది. ఈ మైలురాళ్ళ సవాళ్లను ఎదుర్కొంటూ మార్పులకు అనుగుణంగా మారుతూ సమ్మిళిత వృద్ధి కోసం కృషి చేస్తున్న భారతదేశ ప్రస్థానాన్ని ప్రతిబింబించాయి. ఈ విధంగా పార్లమెంటరైజం తర్వాత అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.

శ్రోతలు, నేటి సాహిత్య కార్యక్రమంలో భాగంగా తెలుగు కవి కట్టమంచి రామలింగారెడ్డి గారి గురించి తెలుసుకుంటూ ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన సంగతులతో పాటు కొన్ని లలిత గీతాలను కూడా విన్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకి ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.